0: or FM Dunedin.
1: Telugu states in South India are famous for culture, temples, food, Tollywood and sense of humor. I am Sasi, welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening.
2: నూట 5.4 ఎఫ్ఎం ఒటాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షోకి స్వాగతం. నేను మీ శశి. ఈ ప్రపంచంలో ఎన్నో వందల వేల నాగరికతలు పుట్టాయి, అంతరించిపోయాయి, కొన్ని పుడుతున్నాయి, కొన్ని చాలా సజావుగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ నాగరికత పుట్టినప్పుడు అది కొత్తది, విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఆ తర్వాత అంతకన్నా మరొక చోట పోటీన నాగరికత ఇంకా పెద్దదో, లేకపోతే ఇంకా

ఆకర్షణ గొల్పేదో గనక దానికి ఎదురు పడితే అంతే వేగంగా ఇది కరిగిపోతుంది కూడా. బలవంతంగా తరిగిపోయిన రోజులు కూడా ఉంటాయి. ఉదాహరణకి మనం ఈజిప్ట్ గురించి మాట్లాడుకుందాం. మనం పిల్లలుగా పెరిగినప్పుడు మన భారతీయ నాగరికత, సింధు నాగరికత నుంచి పుట్టినటువంటి భారతీయ నాగరికత, మన సాంప్రదాయాలు ఇవన్నీ మనము తెలుసుకొని పెరుగుతూ ఉంటాం. కొద్దిగా మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత బుద్ధిజం గురించి, ఇస్లాం గురించి, క్రిస్టియానిటీ గురించి, వాటికి ఆ మతాలు ఆరంభించడానికి ముందుగా పుట్టినటువంటి నాగరికతల గురించి తెలుసుకుంటాం. ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే కనుక ఒకప్పుడు చాలా ఫ్లోరిష్ అయినటువంటి ఈజిప్ట్ లేకపోతే మైనీస్ ఇట్లాంటి నాగరికతల గురించి కూడా మనం తెలుసుకుంటాం. అయితే ఈజిప్ట్ నాగరికతలో మమ్మీలు చనిపోయిన వాళ్ళు ఇంకొక లోకానికి పోతారని నమ్మి వాళ్ళ శరీరాలని భద్రపరిచే మమ్మిఫికేషన్ ప్రాసెస్ చేయడం, వాళ్ళకి సపరేట్గా పెద్ద పెద్ద సమాధులు కట్టడం, సమాధులు అనేది ఇది చాలా పెద్ద చాలా ముఖ్యమైన భాగం. అలాగే పిల్లుల్ని దేవతలుగా కొలవడం, వాటికి ఒక స్థానం కల్పించడం, ఇవన్నీ కాతే అంతగా ఫ్లోరిష్ అయ్యి అంత పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టిన ఈజిప్ట్ నాగరికత కూడా అంతమైపోయింది. ఎందుకు నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను అని మీరు సడన్గా ఆలోచించవచ్చు. ఎందుకు ఈడ సడన్గా హిస్టరీ క్లాసులు మాట్లాడుతుంటే ఆడికే సగం తెలుసు, సగం తెలిసిందని 20% మామీది చెప్పి ఎందుకు రుద్దుతున్నాడని. నేనేం చెప్పబోతున్నాను, నా పాయింట్ ఏంటి అంటే ఏ నాగరికత అయినా కూడా, ఏ సివిలైజేషన్ అయినా కూడా టైంతో పాటు అభివృద్ధి చెందకుండా పోతే గనక, మన ఆలోచన విధానం మారకపోతే గనక అది ఖచ్చితంగా ఎక్స్టింక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూఢనమ్మకాలు మన భారతదేశంలో నాకు తెలిసినవి కాబట్టి నేను వాటి గురించి మాట్లాడతాను. ఎస్పెషలీ దక్షిణ భారతదేశంలో తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో రాయలసీమలో నేను పుట్టి పెరిగాను కాబట్టి కొన్ని మూఢనమ్మకాలు ఏవైతే ఒక కరువు ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు కొన్ని నమ్మకాలని ఏర్పరచుకొని వాటి ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుందని నమ్మి అలా ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఒక మంచిని దృష్టి పెట్టుకొని అలాంటివి చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ నరబలులు, లేదా అది కొంచెం ఎక్స్ట్రీమ్ అనుకుంటే జంతు బలులు. ఒకప్పుడు జంతువుని బలిచ్చి దేవతలకి శాంతి కలిగిస్తే వర్షం పడుతుంది అని మా పక్క నమ్ముతారు, అందుకోసం బలి కూడా చేస్తారు. అయితే మనం సైన్స్ విపరీతంగా అభివృద్ధి చెందుతుంది, వర్షం ఎందుకు పడుతుంది, దేవుడి దయతో వర్షం పడుతుంది అనే దానికన్నా వర్షం ఎందుకు పడుతుంది, ఆ వర్షం పడడానికి గల కారణాలేమి, ఏ ఏ సందర్భాల్లో ఇవి ఏర్పడతాయి, ఎలాంటి సందర్భాల్లో ఎక్కువ అవుతాయి, ఏ సందర్భంలో తుఫాన్ వస్తుంది, ఆ తుఫాను ఏ దిశగా వెళ్తుంది, ఎంత వర్షపాతం కురిపిస్తుంది అనే అంత నాలెడ్జ్ మనం సంపాదించిన తర్వాత అవి అబ్సల్యూట్ అయిపోయాయి. నరబలులో లేకపోతే జంతు బలులు అనేవి అబ్సల్యూట్ అయిపోయాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే ఒక సివిలైజేషన్ ఇలా అవుట్డేటెడ్ వాటిని కేవలం యాదృచ్ఛికంగా నమ్మకం మీద ఆధారపడినటువంటి నమ్మకాలని లేదా హైపోథెటికల్ నమ్మకాలని గనక విశ్వసించడం మానేయకపోతే, మార్పుకి గనక వాళ్ళు ముందుకు రాకపోతే, ఆ నెక్స్ట్ జనరేషన్లో పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహజంగానే పెద్దల్ని క్వశ్చన్స్ అడగడానికి మొదలు పెడతారు. మొదలుపెట్టినప్పుడు చాలామంది పెరుగుతా సరే ఇదే జీవితం ఇదే తరహా అనుకొని పెద్దల అడుగుజాడల్లోనే నడుచుకుంటూ ఆ సంఘానికి సరిపోయేట్టుగా నడవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది మాత్రం లాజికల్ ప్రూఫ్స్ని చూపిస్తూ అప్పటి వరకు ఉన్నటువంటి కట్టుబాట్లని సంప్రదాయాలని క్వశ్చన్ చేస్తారు. లాజికల్గా వీళ్ళకి ఆన్సర్ ఇవ్వగలిగితే అక్కడికి ఆ సమస్య పూర్తయిపోతుంది. కానీ ఒకవేళ కేవలం పెద్దరికంతోనో, పెద్దవాళ్ళం కాబట్టి మా మాట వినాలనడంతోనో, లేదా ఎప్పటి నుంచో మా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము ఇది చేస్తున్నామనడంతోనో ఇలాంటి ఆన్సర్లు చెప్పినప్పుడు ఈ కొంతమంది గ్రూప్

ఎవరైతే ఉంటారో ప్రశ్నించే వాళ్ళు, ఒక్కసారి ఆ ప్రశ్న వాళ్ళు ప్రజల ముందు పెట్టిన తర్వాత అంతవరకు వాళ్ళు సొంతంగా ఆలోచించలేకపోయినా ఈ క్వశ్చన్ వాళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి మనసులో ఒక మథనం మొదలవుతుంది. మొదలైనప్పుడు అకారణంగా